0: ఉంది కానీ గోడలే లేవు కొడుతు బాయస్ పాలితా పోర్స్ రాక్ వని నిల్ల పరమ అప్పే పాడి తతవచ్చు కులవచ్చు తాకుతే చాట్టవసిన పడుతు అబ్బు
1: కాలాస్ పోయ్యా గోర్లే కసి పైసా చికి